అమీర్ శంఖా సాబ్ జిగరత దెదర్ కుతుక దగడ దెదర్ కుతుక దగడ దెదర్ కుతుక దదర్ కుతుక దగడ ఆంద దా ఇక్కడ ది ఇక్కడ దేతిట ఘేతిట కత్తెట దట దాపక దేకిట ఘేంద్ర ఆంద దెదర్ కుతుక దదర్ కుతుక దగడ ఆంద ఇక్కడ ఆంద ఆంద ఆంద దెదర్ కుతుక దదర్ కుతుక దగడ ఆంద ఇక్కడ ఆంద ఆంద దెదర్ కుతుక దదర్

0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం.
2: This is Ragam, a 24/7 DTH, anytime Indian music.
3: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో డాక్టర్ సరస్వతి వాసుదేవ్ వీణావాద్య కచేరి వింటారు. వాద్య సహకారం మృదంగంపై శ్రీ పి రవీంద్రుడు.
4: లిసన్ టు ఎ కర్ణాటక క్లాసికల్ వీణా రిసైటల్ బై డాక్టర్ సరస్వతి వాసుదేవ్. షీ ఇస్ అకంపనీడ్ ఆన్ మృదంగం బై శ్రీ పి రవీంద్రుడు.
3: కార్యక్రమంలో ముందుగా వినండి చూతాము రారే, ఆరభి రాగంలో త్యాగరాజస్వామి కృతి రూపక తాళం.
4: Dr. Saraswati Vasudev begins her Veena recital with a composition in Rag Arabhi, Chutamurare, set to Rupak Tal, composed by Saint Tyagaraja.

0: ఇప్పుడు వినండి విజయ శ్రీ రాగంలో త్యాగరాజ స్వామి కృతి వరనారద ఆదితాళం.
1: నౌ లిసన్ టు ఎ కంపోజిషన్ ఇన్ రాగ్ విజయశ్రీ వరనారద సెట్ టు ఆదితాళ్ కంపోజ్డ్ బై సెయింట్ త్యాగరాజా.

0: కార్యక్రమంలో ఇప్పుడు వినండి పదవిని సద్భక్తియు కల్గుటే సాళగ భైరవి రాగంలో త్యాగరాజ స్వామి కృతి ఆది తాళం.
1: కంటిన్యూయింగ్ ద కాన్సర్ట్ యు విల్ నౌ లిసన్ టు అ కాంపోజిషన్ ఆఫ్ సెయింట్ త్యాగరాజ. పదవిని సద్భక్తియు కల్గుటే ఇన్ రాగ్ సాళగ భైరవి సెట్ టు ఆది తాళం.

0: కార్యక్రమంలో చివరిగా వినండి. నీ సమానమెవరు? శుభపంతు వరాళి రాగంలో జిఎన్ బాలసుబ్రహ్మణ్యం రచన, ఆదితాళం.
1: డాక్టర్ సరస్వతి వాసుదేవ్ కంక్లూడ్స్ హర్ వీణా రిసైటల్ విత్ ద కంపోజిషన్ ఆఫ్ జిఎన్ బాలసుబ్రహ్మణ్యం. నీ సమానమెవరు ఇన్ రాగ్ శుభపంతు వరాళి సెట్ టు రూపక్ తాళ్.

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మీరింతవరకు డాక్టర్ సరస్వతి వాసుదేవ్ వీణావాద్య కచేరి విన్నారు. వాద్య సహకారం మృదంగంపై శ్రీ పి రవీంద్రుడు.
1: You are listening to a Karnataka classical Veena recital by Dr. Saraswati Vasudev. She was accompanied by Shri P. Ravindrudu on mridangam.
2: Ee karyakramam Bharatiya Shastriya Sangeetanni DTH pai nirantaram meeku andinche Ragam channel kosam Akashavani Hyderabad Kendra samarpana.
3: This program was contributed by All India Radio Hyderabad. For Ragam 24/7 DTH, anytime Indian music.

0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: Ragam 24/7 Anytime Indian Music. In today's Carnatic Classical Music program, you'll be listening to saxophone duet by Sri CHV Suresh and Sri V Kishore, supported on special dolu by Sri N Venkat Rao.
2: రాగం నిరంతర భారతీయ సంగీత స్రవంతి. ఈనాటి కర్ణాటక సంగీతం కార్యక్రమంలో శ్రీ సిహెచ్వి సురేష్, శ్రీ వి కిషోర్ గార్ల సాక్సోఫోన్ ద్వయం వింటారు. ప్రత్యేక డోలుపై సహకారం అందిస్తున్నారు శ్రీ ఎన్ వెంకటరావు.
1: ఫస్ట్ యుల్ బి లిజనింగ్ టు ఎ త్యాగరాజస్వామి కీర్తన నీదు చములే ఇన్ రాగ్ సింహేంద్ర మధ్యమం, సెట్ టు మిస్టర్ చాపుతాళ్.
2: కార్యక్రమంలో ముందుగా నీదు చరణములే సింహేంద్ర మధ్యమం రాగం, మిశ్ర చాపుతాళం త్యాగరాజస్వామి కీర్తన.

0: Ragam 24/7 anytime Indian music. In today's Carnatic classical music program, you have enjoyed saxophone duet by Sri C.V. Suresh and Sri V. Kishore, supported on special dolu by Sri N. Venkatrao. This program came to you from the studios of All India Radio Vijayawada for Ragam 24/7 anytime Indian music.
1: Meerintavarku కర్ణాటక సంగీతం కార్యక్రమంలో శ్రీ సిహెచ్వి సురేష్, శ్రీ వి కిషోర్ గార్ల సాక్సోన్ ద్వయం విన్నారు. ప్రత్యేక డోలుపై సహకారం అందించారు శ్రీ ఎన్ వెంకటరావు. నిరంతర భారతీయ సంగీత స్రవంతి రాగం ఛానల్లో ప్రసారమైన ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమర్పణ.